గగనసదృశ్యం తస్మస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలచలం సర్వద్ధి సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సత్.